తరిల్లేల ఒంటిలో నిరగతమంత రక్కలే సీయగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.